0: నమస్తం కామే
1: నమస్తం నిదాతే నమస్తం నికాతే
0: నమస్తం నిదుతే నమస్తం గపూతే
1: నమస్తం హలోకే నమస్తం అశోకే
0: నమస్తం నిర్తాపే నమస్తం గతాపే
1: నమస్తం త్రిమానే నమస్తం నిదానే
0: నమస్తం గాహే నమస్తం గబాహే
1: నమస్తం త్రిభర్గే నమస్తం నసర్గే
0: నమస్తం ప్రభోగే నమస్తం సుజోగే
1: నమస్తం అరంగే నమస్తం అభంగే
0: నమస్తం గమ్మే నమస్తస్తరమే
1: నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే
0: నమస్తం జాతే నమస్తం పాతే
1: నమస్తం అమజ్బే నమస్తస్తజ్బే
0: అదేశంగ దేశే నమస్తం పేసే
1: నమస్తం నిదామే నమస్తం నిబామే
0: నమో సర్వకాలే నమో సర్వద్యాలే
1: నమో సర్వరూపే నమో సర్వపూపే
0: నమో సర్వకాపే నమో సర్వతాపే
1: నమో సర్వకాలే నమో సర్వపాలే
0: నమస్తస్తు దేవ నమస్తం పేవే
1: నమస్తం అజన్మే నమస్తం సుభన్మే

0: నమస్తం అబర్నే, నమస్తం అమర్నే,
1: నమస్తం జరారం, నమస్తం కర్తారం,
0: నమో సర్వ తందే, నమోస్త వందే,
1: నమస్తం నిశాకే, నమస్తం నిర్వాకే.